పెట్టి కొట్టినాడు రాయి పెట్టి కొట్టినాడు కుండ పాలు గుట్ట గుట్ట గుటకలేసి తాగినాడు చిల్లు పా

0: యారు
1: ల్యాండ్ అయ్యారా మరి మేమేం చేయాలి
0: హ్యాండ్ మీద హ్యాండ్ చేయండి ల్యాండ్ లైన్ కి రింగ్ ఇవ్వండి
2: கோடை பண்பலை 100.5 இதுவரை கேட்டு ரசித்தோம் துள்ளலிசை பாடல்களோடு டோல் தமாக்கா துல். மீண்டும் கேட்கலாம் வரும் புதன்கிழமை பிற்பகல் 2:15 மணிக்கு.